పూజిత మహేశ్వర మహాకల్ప మహా తాండవ సాక్షిణి మహాకామేశ మహిషి మహాత్రిపుర సుందరి చతుషష్ట్యుపచారాఢ్య చతుషష్టి కళామయీ మహాచతుషష్టి కోటి యోగిని గణసే.

కోమళాకార కురుకుల్ల కులేశ్వరి కులకుండాలయ కౌల మార్గ తత్పర సేవిత కుమారగణనాథం పాతుష్టి పుష్టిర్మతిర్ధృతి శాంతి స్వస్తిమతి కాంతి నందిని.

రాకిణ్యంబా స్వరూపిణి మణిపూరాబ్జనిలయ వదనత్రయ సంయుత వజ్రాధికాయుధోపేత డామర్యాదివిరావృత రక్తవర్ణ మాంసనిష్టా గుణాన్న ప్రీత.

పీతవర్ణాధిగర్విదా మేధో నిష్టా మధు ప్రీత వందిన్యాది సమన్విత దధ్యన్నా సక్త హృదయ కాకినీ రూపధారిణి మూలాధారాంబుజారూఢ పంచవక్త్రాస్తి సంస్థిత అంకుశాది ప్రహరణ.

శక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధార సుప్రతిష్టా సదసద్రూపధారిణి అష్టమూర్తిర్ అజాదయిత్రి లోకయాత్రా విధాయిని ఏకాకిని భూమరూప విద్

శుభ కరీశోభన సులభాగతికి రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభ రాజకృపా రాజపీఠ నివేశిత నిజాశ్రిత రాజ్యలక్ష్మీ కోశనాథ చతురంగ బలేశ్వరి సామ్రాజ్యదాయిని సత్యబంధ సాగర మేఖల దీక్షిత దైత్య శమని సర్వలోక వశంకని సర్వార్థ

వజ్రిణీ వామకేశ్వరి పంచయజ్ఞ ప్రియా పంచ ప్రేత మంజాదిశాయిని పంచమీ పంచభూతేషి పంచ సంఘ్యోపచారిణి శాశ్వతీ శాశ్వతైశ్వర్య శర్మదా శంభుమోకిని ధరాధర సుతా ధన్యా ధర్మిణి ధర్మవర్ధిని లోకాతీత గుణాతీత